వర కాంచన మయ మణిగణ సుధాం సులవ లాంఛిత నిజ మకుటం భాసిత వర కాంచన మయ మణిగణ సుధాం సులవ లాంఛిత నిజ మకుటం వాసవ ముఖ సేవిత పదాబ్జయుగ వాంఛిత ఫలదాయక గుగ సగజం తనిరి సని సరి గమ సని బమరి సరి హరిత పమ గమ పని బమరి బమరి గ మబ ని బమ ని బ మబ ని ద ని బ మ గమ పని బని మబ పమ బని ని బ సని బరి ద ని ద బని మబ రి గ మబ ని ద ని ద రి గ మరి దని ద రి రి ద బ మరి ద ని ద రి ని ద పని మరి ద ని బ ని ద ని బ